విద్యుత్యాగత విద్యుత్యాగత విద్యుత్యాగత విద్యుత్యాగత విద్యుత్యాగ విద్యుత్యాగత నమో నమశ్చ విద్యుత్యాగ విద్యుత్యాగత నమః విద్యుత్యాగేతి విద్యుత్యాగ చ నమో నమశ్చ నమ ఈ ధ్రియాయ ధ్రియాగ నమశ్చ నమ